నిర్పమోహం అలపు బుద్ధన్ రతంత బనసాదినోదసాహం జోబం బహిర్కర్మ కనక కుండలై బచిత్ర మందర్ శోభంత బ